సత్యాది పాపశమని హరిదశ్వాది దేవిత హస్తి కుంభో తుంగకుత హస్తికృత్తి ప్రియంగర హరిద్రా.